0: అది తిమం కలేగఫాన కలే దిన్యామతెక్కంగా తియ కలగవా నియామతకి కలే ఇస్రాయిలుగె దరిం అళువెతి కొల్లి కమే ఎబహీ అహొరెం అళువెతి నుకొ దూ కొల్లి నమోస్ ఎవరెన్న కలే కుళ అనియాయిం కలియ దేఫా ఉతి కొన్ నియామతెం హియే.
1: قال فرعون وما رب العالمين
0: فرعون دنوي كليغ فانو افراتكم رسول كماغم وداغنوي عالم تغبري رسكلان جيكي كباهيه.

0: ಚುಟ್ಟಿಯಕ್ಕ ದಿಮಾಫ ಮ್ಯೂತ್ ಇದ್ದಂಗೆ ತೆರೆಗ ಬರಂಗ್ ಹುಣ್ಣಾಡಿದೋಕಂತ.
1: అది
0: వాగుతే అంగణి చుట్టి వరం అనే రీతికొక్కమ్మ మూసు ఉన్నాని ఎక్కువరి మీబుని మా హౌల్ దగ్గర మీ దతురు గోస్లా హుళమాలి అవ్వస్ విరింగి అవ్వస్ మజావా నేను కుదిన్న కొబా హింగా నంబర్ నగ మీ హర్ హతర నగ ఫమియో తేకెద్దే తినే బాకి మియోతి
1: అంత హతర నగ ఇదో ఇంగవా హతర నగ మా ఆగతే బదా
0: హతర నగ ఫే బుని
1: మా హతర నగ ఇదో పురి తినే నిగి
0: ఎకెద్దే తినే తినే
1: తినే తినే
0: బల్లాల నింగే కెసెట్రోల్ ఇంకే ఇవాళ దేనం ఇంకే లవే నీవు మా బునదేం వి కోన్ ఆల్బమ్ ఎక్క దేనం మీ ఆప్షన్ దే ఆన్సర్ ఆవేస్ ఇంకే ఇవాళ దేనిమి తయారత తీరి తయారతో తీరి ఆ మస్సులేనే హేమ మీ హమ్మ వరం ఆముకొని ఇవేనే లవే నీవు మేవస్ తన్నానే లవే ఇంకే ఇవ్వాలని.